పదని సానిద తానత జం తప జోనత జం జం పదని పదప జం తజం పమ తనకు జం జం పమ పదీం తగిట నిదమ జం తరిత సానిద కుకుం తగిట గరిని తజం పదని సతజం తరిగమ తగిట జం గరిణి తతరిత జం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణుం తరిగమ పదని సారి గదిద గిణతు సరిగమ పదన్నీ సరిగా నీద